నేను బ్రదర్ మేరమో నుంచి వాళ్ళ మెసేజ్ ఆన్ టిక్టాక్ ఆన్ వైని హాఫ్ అ మిలియన్ ఫర్ వాట్ ఓకే మై బ్రదర్ ఐ థింక్ ఇఫ్ ఇట్ ఈస్ యూ ఫస్ట్ టైమ్ టు హియర్ అబౌట్ దిస్ promotion, we call it Otlonyo Pacific, actually house whereby it's full of money. Every Friday we are giving you Jackpot Friday, whereby you can have a chance of getting half a